0: పురోహిత వహామ రాజద్రోహ్యావ రగిణేను
1: పశ్వాన్ సమావసన రాజోత్తమే అనన్వాంస
0: అహల పహల నివసి అంట బాధావన లెస తా ఘోషా పవత్వన్నే మంద అవసవ
2: అనే మహారాజుతుమణి మగే మాయ్యగేన్ విసుమక్ వెన్నే నే దహవల్ దెకట సుప్రీం రేడియో నొదెమ్మో
0: ఏ హబావట
3: సకల దవస్ పహేమ దహవల్ దెకట
4: మెచ్చర ఇక్మనటు దేదిలాద హదత్తే కమ రూటీన్ ఎక
5: అనే పుతే ఒయ టూత్ పేస్ట్ ఎక నెవేయి ఒక అమ్మగి మూని గాన పేస్ట్ ఎక
6: మొక్కద అనే ఒయ మేస్ట్ ఎక పట్టుల పేన్ నెత్త హరియట దాగన్నకో
7: వెల్కమ్ షో కలబులిన్ కమ్మని కమ్మెం పటంగన్న ఉదాసన హినావిన ఆసాపే పటల గన్నకు పటంగన్న సతే దవస్ పహేమ ఉదే హటట
8: ප්‍රමාණ සඳහන් කර අපේම රටේ නිපදවන GI box බානම් මෙල්වා
9: මෙල්වායික ලංකාවේ එක අපේම එක
10: 89.1 89.3 Supreme Radio